పవన్ కాదంబ పవనకేంద్రి హవన్ అంబ పిల్లర్ జిస్ తరహ సే ఘర్ బనానే ఛత్ దే థల్లే పిల్లర్ దిందే భగత్ జీ కేంద్రీ ఇహ జిహడా సాడా శరీర హై ఇహ వీ ఇక ఘర్ హై హవా దా పిల్లర్ హై ఖంబా హై హవా నికల్ జాందీ హై ప్రాణ నికల్ జాందే నే తే సాడా ఇహ ఘర్ సాడా